0: poderosa del
1: la
0: puerto.
1: Poderosa del puerto.
2: Inicio de espacio publicitario.
3: Alerta para el informativo de la salud a nivel internacional. Ahora con la 1570.
4: ¡Ay, machín!
3: Del super extraordinario polígono natural.
5: మన హ్యుమానిటీతో మన పాత బట్టలు వేరే వాళ్లకు డొనేట్ చేసేస్తూ ఉంటాం, బట్ వాళ్ళు అదే బట్టలు యూజ్ చేసుకుని మన మీద చేతబడి చేస్తే,
6: మామీ ఇఫ్ యు థింక్ ఐ ఏ పెయిన్ ఇన్ యువర్ యాస్, నన్ను చిన్నప్పటి నుంచి ఎందుకు పెంచారు నాన్న?
7: వీడి అనుమానాల వల్ల మన ఇద్దరం వీడిపోయేటట్టున్నాం.
8: పోనీ పెళ్లి చేసి ఇల్లరికం ఇచ్చేద్దామా?
9: నా కష్టం నుంచి మెసేజ్లు వస్తున్నామయ్యా.
10: కుంకుమ పువ్వు కొనుక్కోమనా?
11: అయిపోయిందిరా, చెక్కేస్తారా?
9: నువ్వు మేడవా? నన్ను ట్రాప్ చేయడానికి వచ్చిన మరమేడవా?
12: రొమాంటిక్ ప్లేస్లో రమ్య వెయిట్ చేస్తుంది, నేను ఎలా నువ్వు వెళ్తావా?
13: రమ్య, వాట్స్ వాయిస్ ఆఫ్ వైజాగ్?
14: నాకు 6 నుంచి 60 ఇయర్స్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
9: ఇంత గురించి ఉన్నారే అంకుల్ మీరు.
14: ఇక్కడ కూడా లక్కలు ఏమైనా ఉన్నాయా?
8: 100% ఉన్నాయి వాసు.
9: అకేషన్ ఏంటి?
8: మా డాడీ గిఫ్ట్.
15: I'm a frightened bachelor.
9: Wow.
16: Hace conocido
17: hace más o menos 4 años.
18: ¿Usted empezó a aplicar las goticas? ¿Hace cuánto está aplicando? ¿Cuántos goteros va consumiendo ya?
17: Hasta ahorita voy consumiendo 2 goteritos.
18: ¿Qué evolución ha tenido? ¿Qué le puede comentar a quienes escuchan el informativo de la salud?
17: No, yo lo recomiendo, es un producto muy bueno. Arde, pero es una cosa impresionante.
18: ¿Le ha venido disolviendo? ¿Le ha venido desprendiendo la carnosidad?
17: Claro, muchísimo, gracias a Dios, yo estoy muy contento.
3: Colirio Natural Santa Lucía, frasco y gotero de vidrio, ahora mayor contenido de venta en La Voz 1570.
19: La mejor velocidad en internet usted la tiene en Sistrai. ¿Para qué navegar si con Sistrai puedes volar? Esa es la diferencia. Planes estudiantiles y corporativos, cobertura total y servicio técnico en toda la ciudad. Además, promociones durante todo el año. Dirección Flavio Reyes y Terminal Terrestre. Sistrai, el internet de alta velocidad.
20: Si buscas moda, seguro vas al Coral. Si necesitas una cobija, seguro vas al Coral. O quieres comprar alimento para tu mascota, seguro vas al Coral. Cuando todo quieres encontrar, seguro al Coral vas a comprar. Si lo que buscas no hay en Coral, seguro no existe. Coral Hipermercados, tan ecuatoriano como tú. Coral.